ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశ

0: లో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations amendment bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku, yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ

హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ

0: ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గావిట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండుకు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీశ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీశ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: నేరం 7:15.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: எஃப்எம் கோல்டில் இனி திரை இசை கேட்கலாம். நிகழ்ச்சியின் முதலில் காதல் தேசம் திரைப்படத்திற்காக எஸ் பி பாலசுப்ரமணியம், ஓ எஸ் அருண் பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానం డాక్టర్ యు మోహన కుమారి గారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా నిరంజన రమణన్ గానం చేసిన ఉతుక్కడు వెంకటసుబ్బ అయ్యర్ సాహిత్యం విందామా?

0: భక్తిగీతం అనంతరం కార్యక్రమంలో ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం డాక్టర్ యు మోహన్ కుమారి గారి ప్రసంగం విందామా.
1: 1940 తర్వాత ఒక దశాబ్దపు పాటు ఆంధ్ర సాహిత్య లోకమును ఉత్తేజమునొచ్చినటువంటి అభ్యుదయ కవితోద్యమ మూల విరాట్టు శ్రీశ్రీ. భావ కవిత్వానికి విరుద్ధంగా జెండా ఎత్తుటలో కాక శ్రామిక వర్గ చైతన్యం ఊపిరిగా కల ఒక సరికొత్త కవితా రీతికి పాదులు వేసిన స్రష్ట శ్రీశ్రీ. భావకవుల చేతులలో వెలార్చుకున్న గేయమును గౌటి రీతిలో నడిపిన ఛందో రహస్యవేత్త శ్రీశ్రీ. వాస్తవికతతో పాటు అధివాస్తవికతను, వ్యక్తి చైతన్యంతో పాటు సంఘ చైతన్యాన్ని సమానాధికారముతో ప్రవక్తించిన ప్రవక్త శ్రీశ్రీ. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవిత మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ. దాదాపు 1930 నుంచి ఆంధ్ర సాహిత్యం ఆయన వెంట నడుస్తోంది. ఆంధ్ర సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని నేర్పారు శ్రీశ్రీ. శ్రీశ్రీ పాట ఖవోష్ణ రుధిరజ్వాల, శ్రీశ్రీ వచన కవిత ఉత్తేజాన్ని ఊపిరిగా పీల్చే వజ్రాయుధార, శ్రీశ్రీ వచన రచన గుండెను గుప్పిట పట్టిన గద్య ప్రహేళిక, శ్రీశ్రీ నాటిక సూటిగా మాట్లాడే ఒక జీవిత పీఠిక, శ్రీశ్రీ కథ జీవన వ్యధను మోసుకుని వచ్చే ఉదతరంగం, శ్రీశ్రీ సినీ కవిత జీవిత క్షీరాన్ని పొంగించే జ్వాలానవత, శ్రీశ్రీ రక్తం కవిత శ్రీశ్రీ ఊపిరి నవత, శ్రీశ్రీ ఆర్తి అభ్యుదయం శ్రీశ్రీ విక్రాంతి విప్లవం, శ్రీరంగం శ్రీనివాసరావు రెండు శ్రీకారాలకు ప్రతీక. ఒక శ్రీకారం అభ్యుదయ ప్రస్థానానిది, మరో శ్రీకారం విప్లవ ప్రస్థానానిది. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ 1910 విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోనే గోదావరి బడిలోను, శివరామయ్య బడిలోను ప్రాథమిక విద్య అభ్యసించాడు. 8వ ఏటనే పొడుగు పొట్టి పాదాలతో కందపద్యం రాశారు. బాలనటుడిగా కూడా శ్రీశ్రీకి అనుభవం ఉంది. చిన్న వయస్సులోనే సావిత్రి సత్యవంతుడు అనే పద్యనాటకం రచించారు. తెలుగు కావ్యాలు చదువుకున్నాడు. 15వ సంవత్సరానికి ఛందస్సు బాగా అలవడింది. 1925లో శ్రీశ్రీ విశ్వరూప సందర్శనం అనే గీత మాలికను రచించాడని, ఇదే అతని మొట్టమొదటి పద్యరచన అని ఆరుద్ర పేర్కొంటూ కొన్ని పంక్తులు ఉదహరించారు. ఓ మహాత్మా, త్వదీయ మహోన్నత ప్రభావమింతని పలుక ఎవ్వాని తరము. సాహితీ సమితిలో సభ్యుడయ్యాడు. విశాఖపట్నంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి అధ్యక్షులుగా శ్రీశ్రీ, పురిపండ, వడ్డాది, సీతారామాంజనేయులు కలిసి కవితా సమితి సంస్థ స్థాపించారు. 1925-27 సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ చదివి పాసయ్యాడు. 16 కండికలతో ప్రభవ అనే కావ్యం ప్రచురించి పండితుల మెప్పు పొందాడు. పురిపండ అప్పలస్వామి దీనికి పీఠిక రాసి రాజమండ్రి సరస్వతి పవర్ప్రెస్లో అచ్చువేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయకు అధికారి కవి అయినటువంటి అబ్బూరి రామకృష్ణారావు సాహచర్యంలో శ్రీశ్రీ మెదడు పదునెక్కింది. శ్రీశ్రీ కొంపెల్ల జనార్దనరావు, మల్లవరపు విశ్వేశ్వరరావులు మద్రాసు నగరమంతా సంచరిస్తూ విశ్వసాహిత్యపు సరిగమ పదనిసలు సవరించారు. శ్రీశ్రీ కవిత్వ రచనలో 3 దశలు కనిపిస్తాయి. శ్రీశ్రీ పత్రికలలో ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ప్రజా పేరుతో అచ్చయ్యాయి. అనువాద కథలు, నవలలు ఉన్నాయి. విరసం వారు వారం వారం శ్రీశ్రీ వ్యాసాలు, వ్యూలు, రివ్యూలు ప్రచురించారు. శ్రీశ్రీ రచించిన సినిమా పాటలు పాడబోయి భారతీయుడ, తెలుగు వీర లేవరా అనే పేరుతో వెలువడ్డాయి. ఏమైనా శ్రీశ్రీ అంటే మహాప్రస్థానమే. మహాప్రస్థానంలో 40 కండికలున్నాయి. కొంపెల్ల జనార్దనరావు కోసం అనే అంకిత గీతం కలిపితే 41. ఈ సంకలనంలో మొదటి కవిత మహాప్రస్థానం, అయినా ముందుగా రచించిన కవిత జయభేరి. గిబ్సన్ అనే ఆంగ్ల కవి గీతం చదివి దాని ప్రభావంతో జయభేరి రచించారు. ఎత్తుగడలోనే పోలిక తప్ప ఆ గీతానికి శ్రీశ్రీ గీతానికి సామ్యమే లేదని అంటూ శ్రీశ్రీయే చెప్పాడు. ఆరుద్ర అన్నట్టు ఈ గీతం శ్రీశ్రీ చేత కొత్త ప్రస్థానానికి జయభేరి మోగింపచేసింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను. ఇక్కడ నేను శ్రీశ్రీ కాడు, శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచ అభ్యుదయం కోసం అతడెన్నో త్యాగాలు చేశాడు, ఎంతో కృషి చేశాడు. గతంలో నేను సైతం అనే నుడికారం మానవజాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకొని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఇతడికి చరిత్రలో గుర్తింపు లేదు. ఇప్పుడితడు తిరగబడి తన ప్రాముఖ్యం గుర్తించవలసినదిగా ఘోషిస్తున్నాడు అన్న మిర్యాల రామకృష్ణ వ్యాఖ్యానం సముచితంగా ఉంది. కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ ప్రజలను ముందుకు నడవవలసిందిగా చెప్పిన శ్రీశ్రీ మొదటి క్రియతో గుర్రాల వలె ఉత్సాహంతో పరుగు తీయవలసిందని, రెండవ క్రియతో యాంత్రికంగా కాక ఆవేశపూరితంగా సమిష్టిగా కదలవలసిందని, మూడవ క్రియతో సింహాల వలె గర్జిస్తూ

0: పీడక వర్గం మీద విరుచుకుపడవలసిందని సూచించాడు. ఉపమానాలను వాచ్యం చేయలేదు. నిత్య ప్రవసిలనము, స్వచ్ఛందము, ధ్వనిబందురము, శక్తిమంతము అయిన జలపాతాన్ని జన చైతన్యానికి ప్రతీకగా తీసుకున్నాడు. కేవీఆర్ నరసింహం రేచుల ప్రక్క ధనుంజయుని నిలుపటలో సొగసు లేదు. రేచుల వలె అనునది తెలుగువారికి నీచోపమయే అని విమర్శిస్తూనే ఇలా అన్నారు. మహాప్రస్థాన గేయమును చదువునప్పుడు ఈ లోపాలు గోచరింపవు. ఆ గేయం ఒక మహాప్రవాహము. దాని వేగమునకు తట్టుకోలేక సహృదయుడు ఉక్కిరి బిక్కిరియగును. దాని గమన వేగమట్టిది, దాని భావతీవ్రత అట్టిది. వికీర్ణములయ్యున్న విప్లవ శక్తులన్నీయూ ఏకముఖమున నడువవలెను ఆకాంక్ష మహాప్రస్థానమున ధ్వనించుచున్నది. వృధార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఉండే అభ్యుదయ కవిత్వమని శ్రీశ్రీ ప్రవచించాడు. శ్రమైక జీవక సౌందర్యానికి సమానమైనది లేదని నొక్కి పలికాడు. జగన్నాథుని రథచక్రాలు అనే గేయంలో శ్రీశ్రీ సామ్యవాద వ్యవస్థ ఏర్పడుతున్నటువంటి విశ్వాసం వ్యక్తీకరించాడు. ధనస్వామ్య వ్యవస్థలోని పరస్పర వైరుధ్యాలు దాని పతనానికి హేతువులవుతాయని తెలుపుతూ పతితులని బాధా సత్ప్రదష్టులని ఓదార్చి ధైర్యం కలిగించాడు. స్వాతంత్రం, సమభావం, సౌభ్రాతం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి శాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది అని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశాడు. అదే సమసమజం అని వ్యాఖ్యానించాడన్నమాట. శ్రీశ్రీ తన కవిత్వాన్ని విశ్లేషించుకుంటూ అన్నాడు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల హీనంగా చూడకుదేని కవితామయమేనోయ్ అన్ని. అంతేకాదు, కాదేది కవితకు అనర్హం అని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించాడు. కవిత్వం ఒక తీరని దాహంగా ఉండటమే అవసరమన్నాడు. కవిత ఓ కవిత, ఒక రాత్రి, చేదుపాట, దేని కొరకు, కేక వంటి కండికల్లో శ్రీశ్రీ ఆత్మాశ్రయ, కాల్పనిక, నిరాశావాద ధోరణులు స్పష్టంగా కనబడతాయి. ఐ అనే గేయంలో శ్రీశ్రీ ప్రతిభ, ఆత్మవిశ్వాసం కొత్త గొంతుక వెల్లడవుతాయి అని కొందరంటే అన్వయం లేని శబ్దాల కూర్పు అని కొందరన్నారు. శ్రీశ్రీ కవిత్వంలో భావనవ్యత అపూర్వమైనది. కొత్త ఉపమానాలు, కొత్త పదప్రయోగాలు, సంవిధాన చాతుర్యము ఉపయోగించి తన కవిత్వానికి రంగు, రుచి, వాసన కలిగించాడు. ప్రతీకల ద్వారా జలజీవాలు కల్పించాడు. ఆకాశపటిడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి, సింధూరం కార్యదీక్షతకి, రక్తచందనం త్యాగానికి, బందూకం విప్లవానికి, సంధ్యారాగం సంఘర్షణకి, ఎగరేసిన ఎర్రని జెండా కార్మిక శ్రామిక వర్గ తిరుగుబాటికి ప్రతీకలుగా చెప్పాడు. నవకవితలోని ప్రతి ఉపమానము ఒక ప్రతీక. మహాప్రస్థానం శ్రీశ్రీని శబ్దబ్రహ్మగా నిలుపుతుంది. వీర రౌద్ర రసాలు కల గేయాలకి ఓజస్సు గుణం ప్రధానం. భావకవులు శబ్దాలు వేరు, అభ్యుదయ కవుల తిరుగుబాటు కవులు శబ్దాలు వేరు. పైగా శ్రీశ్రీకి సంస్కృతాంధ్రాలపై కావలసినంత అధికారం ఉంది. శబ్దాలకు వాడి వేడి, జవం జీవం, బరువు పరువు, బటువు దిటువు, అదురు బెదురు ఎలా ఉంటుందో శ్రీశ్రీ చూపించాడు. శబ్దాలను ఏరుకోవటంలో గాని, శబ్దాలంకారాలను వాడటంలో గాని, గేయాన్ని నడిపించడంలో గాని శ్రీశ్రీ వంటివాడు. శ్రీశ్రీయే అనక తప్పదు.
1: ఇంతవరకు శ్రీశ్రీ మహాప్రస్థానం డాక్టర్ యు మోహన్ కుమారి గారి ప్రసంగం విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే ఈ పాట శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి కొన్ని పంక్తులు స్వీకరించబడి రుద్రవీణ చిత్రాన్ని కాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సమిష్టి సాహిత్యం, స్వరం ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో విందామా.
2: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు.

ఎంతకైన పనికిరానా ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతి.

సహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు

శ్రోతలకు ముఖ్య గమనిక. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తుని కాంక్షించే భారత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల్లో ఈరోజు మనం సతత్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది దైనందిన వ్యర్థాలు మరియు వ్యవసాయ వ్యర్థాల నుండి కాంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, హరిత ఇంధన రవాణా ఖర్చులను తగ్గించడానికి, వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అమలుపరచబడుతున్న పథకం. ఈ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి రైతుకు అదనపు ఆదాయం కల్పించడం, ఇంకా వాహనదారులకు తక్కువ ధరలకే స్వచ్ఛమైన ఇంధనం లభించేలా చేయడం, సేంద్రియ వ్యర్థాల నిర్వహణ ద్వారా పరిశుభ్రత పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఇలా ఇన్ని లాభాలున్న ఈ పథకంపై మరిన్ని వివరాలకు https://www.iocl.com లో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం నుండి, ఘంటసాల గళం నుండి జాలువారిన శ్రీశ్రీ సాహిత్యం, స్వరం సాలూరి రాజేశ్వరరావు. విందామా?

కార్యక్రమంలో చివరిగా ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుండి ఘంటసాల సుశీల జంటగా గానం చేసిన శ్రీశ్రీ సాహిత్యం విందాం స్వర రచన పెండ్యాల.

రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లు మల్లెపూదండ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యత శ్రీమతి శ్రీ లక్ష్మీమోహన్ రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration and passing.
0: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గవిట్, రజత పథకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्रवाई 8-2 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డీ టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు.

0: తలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడిచమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
1: We're growing at 7.7% last year. The world's fastest growing large economy. All of this is in the middle of two wars with so much uncertainty and geopolitical crisis around the world. We even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: நேரம் 12:40. ஆகாஷவாணி சென்னை வானொலி நிலையம்.